నాకొయ్యా నవసూ తమెన మాయిరి పెరాకి నాన్నకు తరిన మెమానే నయ్యోన్ క్రిస్మస్ ఉనోతో అంతాపకెమెనయ్యై నాకొయ్యా నవసూ సినన ఎరేసయ్య పెతయ్యోన్ మకిన్ పుతరి తరి మెనాన్నకు తరిన మెమానిన అంతాపకెమెనయ్యై అనవసూ పూన ఏసోన్ పెంతాయి మెనసిన అంతాపకెమెనయ్యై నసిన అకే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బీసీ ఓతరవ Sakosa me tana no kawaki pe ya kaya kawe tiana me tirau. Sinara, tarira, manira, me sipura awa ita kaina bebe sentangiraki ene i karouwa maeri. Ewe ninda urabatana na naus ne ilisa. Para eta, yon mere nauwa pikene peu. Awane meiru yana sina, tarina, manina, awa i kaina pena i kasiko i muina me tangirana. O yon kane idiana tenene re tangiraki. God be with you till we meet again.